0: சொன்னா
1: நடா
0: ஒன் லாஸ்ட் டான்ஸ்.
1: ஓகேடா போடே.
2: ஆரியல் ஃப்ரீ ரேடியோ ரேடியோ ரேடியோ
3: ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
4: Your kind of music, all day, all night, right here on your one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu.
6: Shrotalaku namaskaram. మీ రోజు మీరు చాలా ఖుషిగా ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. 94.6 98.2 MHz మీద రేడియో మనోరంజన్ ద్వారా మీరు వింటున్నారు మీ దైనందిన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం. ఈరోజు నేను విష్మ మీ సేవలో. ఈ కార్యక్రమంలో 8 నుంచి 9 గంటల వరకు ఓ గంట సేపటికి మిమ్మల్ని రంజింపచేయడానికి ప్రయత్నిస్తాను.

శ్రోతలారా, మీ రోజు ఎంత బిజీగా ఉన్నా కొత్తసేపు ఈ స్టేషన్లో పక్కన పెట్టి, మీ టెన్షన్లు పక్కన పెట్టి ఈ ఆనందంగా గడపడానికి సిద్ధమవ్వండి ఈ కార్యక్రమంతో, ఈ పాటలతో. అయితే ఇంకో ఇంపైన పాటతో కార్యక్రమం కొనసాగిస్తున్నది ఇప్పుడు.

జీవితంలో కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేం, కానీ అవే మనస్సులో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. పాటలు, ప్రేరణ, వినోదం ఆల్ ఇన్ వన్ ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను కదా. మీ జీవితంలో ఉన్న క్షణాలను స్పెషల్గా చేయడానికి

మంచి మాట మాట్లాడటానికి ఖర్చు లేదు. కానీ అది ఎవరి రోజైనా అందంగా మార్చగలదు. అయితే 94.6, 98.2 మెగాహెర్ట్జ్ మీద రేడియో మనోరంజన్ అనే కార్యక్రమం మీరు వింటున్నారు. తొలి రాగాలు విష్మతో మాతోనే ఉండండి 9 గంటల వరకు.

కష్టకాలం శాశ్వతం కాదు కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొన్న ధైర్యం మాత్రం జీవితాంతం ఉంటుంది జీవితంలో కష్ట దుఃఖాలు వస్తూ ఉంటాయి కానీ ధైర్యంతో వీటిని మనం ఎదుర్కోవాలి

ది తొలి రాగాలు అనే కార్యక్రమం విని మీరు బాగా ఆనందిస్తున్నారని నా ఆకాంక్ష శ్రోతలారా. మీరు ఎంత బిజీగా ఉన్నా ఎల్లకాలం మన కుటుంబం మనస్సుకు దగ్గరైన వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించండి.

సంతోషం పెద్ద పెద్ద విషయాల్లో కాదు, మనకు ఉన్న చిన్న చిన్న ఆశీర్వాదాల్లో ఉంటుంది. దానిని మనమే స్వీకరించాలి.

మన జీవితం సంగీతం లాంటిది. కొన్ని స్వరాలు బాధగా ఉన్నా చివరికి అందమైన రాగమే అవుతుంది. ఈ పాటలలాగా

నిజాయితీగా చేసిన పని ఆలస్యంగా గుర్తింపు పొందినా ఆ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది శ్రోతలారా.

ఎవరైనా మీపై నమ్మకం పెట్టుకోవాలని ఎదురు చూడకండి. ముందుగా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.

Shotalara e menela kiravei 9th teedina ee 29th May meeru mee janmadinotsavam jarupukuntunnaraithe many many happy returns of the day to you. Happy birthday. Meeru ellakalam chala khushiga anandanga aarogyanga undalani manasphurthiga korukuntunnanu. Aithe shotalara ee kshananni aanandanga jeevinchandi endukante tirigi raani samayam ide. అయితే శ్రోతలారా, జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మనసుకు ఆనందం ఇచ్చే క్షణాలను మిస్ అవ్వకండి. ఈ సందేశంతో నేటి కార్యక్రమం పూర్తి చేస్తున్నాను. మళ్ళీ కలిసే వరకు ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. విష్మాకి సెలవు. శుభదినం. నమస్కారం.

0: పెళ్ళాం కదా కొంచెం ముచ్చటపడింది అందుకని అది. ఆ మాట మీరంటే తంత పొండిరా పొండే.
1: రేడియో మొరీషియస్
2: 800 కిలోహెర్ట్జ్ పర్ యే హై రేడియో మొరీషియస్.
1: రేడియో మొరీషియస్
2: రేడియో మొరీషియస్.
3: अच्छा ये बात है तो तुम भी सुन लो, तैयार हो जाओ. जो जो सवाल मैं तुमसे करूंगा उसका जवाब शस्त्र देना. डन
4: कैन
3: डन. अच्छा तो ये बताओ बागों में बाहर है?
4: है?
3: मैंने पूछा बागों में बाहर है?
4: है.
3: गर्मियों की निहार है?
4: है.
3: तो तुमको मुझसे प्यार है?
4: नहीं.